యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిచింది. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించింది.